0: కృపాన్ కలిగి దర్శ్వామి దాని శ్రీ గురు కాపించింది మారా
1: బోలే.